పట పట ఆరో గాలి పట పట పట పోడో ధూళి పట మత్తె ఆషాఢ మూడుతిదె గాళీను బీసుతిదె ఆహా పట భూమిన దాటుతిదె దారాను డీలైతే ఆహా మంజ హక్కోణ బా మజా మాడోణ బా ಬಣ್ಣ ಹಚ್ಚೋಣ ಬಾಬಾನ ಮುಚ್ಚೋಣ ಬಾ ಪಟ ಪ್ರಗತಿಯ ಸಂಕೇತವು.

0: కొంచ దంగాగి నా దూర నుంచే తుంటి నేను అంటే కొండే ప్రీతి నాట ప్రీతి నంటాగి సల్ల పతందే.
1: ఓకే ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సార్. ఓకే మొత్తం కరె తెగెత్తుకోడ. నమస్తే.
2: హలో
1: హలో నమస్తే.
2: నమస్తే లక్ష్మి గారి.
1: ఓకే నువ్వు అడిగె రూమల్లి ఇద్దరంత గొత్తాయితు ఎంగో గొత్తాయితప్ప అల్లి ఇల్లి పాత్ర సౌండ్
2: కేళిస్తాయిద.
1: ఓకే ఓకే మేడం ಯಾವ ಗೀತೆ ನಾಯಕೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಿ?
2: ಬಿಂದಾಸ್ ಮಾರ್ನಿಂಗ್. ನಮ್ಮ ಕೇಳುಗ ಮಿತ್ರರಿಗೂ ಬಾನುಲಿಕ್ಕಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಬಿಂದಾಸ್ ಮಾರ್ನಿಂಗ್ ಹಾಗೂ ನವರಾತ್ರಿಯ ಶುಭಾಶಯಗಳು ಲಕ್ಷ್ಮಿ ಎಲ್ಲರಿಗೂ.
1: ಹಾ ಮೇಡಮ್ ನಿಮಗೂ ಕೂಡ
2: ಥ್ಯಾಂಕ್ ಯು.
1: ಹಾ ಮೇಡಮ್ ಹಾಡಿ.